0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: దూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూరకి తరది ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చూడ